0: ఇంటి సర్వశ్రీ వ్యాధి భావించి అంత్యోదయ రేషన్ కార్డు దొరుకు అని అడ్వకేట్ కుటుంబాన్ని నామపత్ర అందించే సంబంధిత జిల్లా నివాసి అధికారి కృషిని ఫిర్యాదు పరిష్కరించాలి. తమతో మై రేషన్ మొబైల్ యాప్ ద్వారా రేషన్ కార్డు వ్యక్తి విని మాది తమ జీవన ప్రయోజన మొత్తం రసీదు నిర్వహించాలి తప్ప ఫిర్యాదు నిర్వహించాలి. రాజ్య అధికారులు నిర్ణయాన్ని సంతోషపడతారు తప్ప గుజరాత్ రాజ్య అన్న ఆయోగ్ దాడి నగర్ని సిధి అర్జీకి అప్పీల్ కరి న్యాయ నిర్వహించవచ్చు. ఫోన్ నంబర్ 0732 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0732
1: बहुकालीन भक्ति संगीत नो कार्यक्रम अर्चना आप आकाशवाणी ना भूज केंद्र पर थे सांभळी रह्या छो. हवे संघ स्वर में शंकराचार्य